0: చూసిన పరిసాలు మాకు ఆసిన
1: జోడి హోసాకు మేము తక్కి అవా బిగే బిక్మంగే మత్నే కోయనియా
2: మాలే అనే దోస్తీ తదే నావే రాస్ జీహా జానతే హో.